0: వ్యాసోక్తమష్టకమిదం పఠిత మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమన.
1: You are listening to 103.3 FM HD2 WPRB Princeton, New Jersey and 92.7 W224 CW Franklin Park, New Jersey. Radio Mirchi. It's hot.